గగనసదృశ్యం తస్మస్యాదిలక్ష్యం ఏకం అనిత్యం విమలచలం సర్వద్ధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సత్.

గురుపదం మంత్రములం గురువాక్యం మోక్షములం గురుకృప. సద్గురుదేవ కీ జై. సో విదౌట్ గురుకృప, వెన్ యు గెట్ ఎ డౌట్, దెన్ యూ విల్ హ్యావ్ రెస్ట్లెస్ అండ్ యూ లాస్ట్ అగైన్ ఇన్ ద జంగల్ వేర్ యూ కాంట్ ఫైండ్ ఎనీ డైరెక్షన్ ఎనీమోర్. సో మర్సీ, దయా. సో దిస్ బ్యూటిఫుల్ painful era of the Eastern, we shall pray first for Mother Maria and for the Jesus, and we thanks them for their mercy, their blessings and their guidance. So my dear one, I think today is enough. Wish you all the best. God protect you, God bless you, be healthy and achieve your spiritual goal. And when God allows us or bless us, we will see again, here or there. Thank you. Bol Sri Deep Narayan Bhagwan ki jai. Satguru Swami Madhavanand ji Bhagwan ki. Satya Sanatan Dharma ki jai. ఓం శాంతి శాంతి శాంతి ఓం.